0: ఇక్కడని భేటీ వేసేస్తాను, నిన్ను వదిలిపోలేనే. అల్కణమి, నాన్నబాయిల్ కుంతివిని నన్ను నోడకిల్వా?
1: సై నోడ్తీని, నాన్ కన్నడక అరిగ యావేన్. మంగళూరు బోండా, హుబ్బళ్ళి పేడా, మైసూర్ పాక్ పకోడా, తింటవ గండర గండా, విట్